ధ్రువో మఠ్యో రూపకశ్చ ఝంపా త్రిపుట ఏవ చ అటతాళైక తాళౌ చ సప్త తాళాః ప్రకీర్తితాః. పంచజాతి తిశ్రం చతురశ్రం ఖండం మిశ్రం సంకీర్ణం. తిశ్రజాతి త కి ట త కి ట త కి ట త కి ట

లక్ఖనం పుద్భజం రఘుబరం సీతాపతిం సుందరం కాకుస్థం కరుణామయం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతమయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం దక్షిణే లక్ష్మణధన్ని వామోత జానకీ శుభా పురాత మారుతిజస్య తం నమామి రఘుత్తమం రామాయ రామచంద్రాయ రామభద్రాయ విధసే

అంగత్రయం. లఘు, ధృతం, అనుధృతం. లఘు, తిశ్ర లఘు, త కి ట, త కి ట. ధృతం, త క, త క. అనుధృతం, త త.